0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వివిధ వాగ్గేయకారులు రచించిన శివ సంకీర్తనలు వింటారు. పాల్గొన్న కళాకారులు గాత్రం శ్రీ డివి మోహనకృష్ణ, శ్రీ వాస గోపీనాథరావు, శ్రీ సాయి భార్గవ్, శ్రీ ఎన్సిహెచ్ పార్థసారథి, శ్రీమతి కె శేషులత, శ్రీమతి రాధా సారంగపాణి, శ్రీమతి సుబ్బలక్ష్మి, శ్రీమతి రాజ్యలక్ష్మి, శ్రీమతి శ్యామలారవి. వాద్య సహకారం వయోలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, శ్రీ కె అనిల్ కుమార్, శ్రీ కె సాయి కుమార్, శ్రీమతి జయశ్రీ. వీణపై శ్రీ ఫణినారాయణ, శ్రీమతి సుందరి. మృదంగంపై శ్రీ పి జయభాస్కర్, శ్రీ ఓం ప్రకాష్. నిర్వహణ శ్రీ డివి మోహనకృష్ణ. కార్యక్రమంలో ముందుగా వినండి నాద తనుమనిసం, చిత్తరంజని రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
2: లిసన్ టు కంపోజిషన్స్ ఆన్ లార్డ్ శివ, రెండర్డ్ బై శ్రీ డివి మోహనకృష్ణ, శ్రీవాస గోపీనాథరావు, శ్రీ సాయి భార్గవ్, శ్రీ ఎన్సిహెచ్ పార్థసారథి, శ్రీమతి కె శేషులత, శ్రీమతి రాధా సారంగపాణి, శ్రీమతి సుబ్బలక్ష్మి, శ్రీమతి రాజ్యలక్ష్మి అండ్ శ్రీమతి శ్యామల రవి. అకంపనింగ్ ఆర్టిస్ట్స్ ఆర్ శ్రీ ఎం సూర్యదీప్తి, శ్రీ కె అనిల్ కుమార్, శ్రీ కె సాయి కుమార్ అండ్ శ్రీమతి జయశ్రీ ఆన్ వయోలిన్, శ్రీ ఫణినారాయణ అండ్ శ్రీమతి సుందరి ఆన్ వీణా, శ్రీ పి జయభాస్కర్ అండ్ శ్రీ ఓం ప్రకాష్ ఆన్ మృదంగం. Conducted by Shri D.V. Mohanakrishna. The rendition begins with Nada Tanumanisham, a composition in Rag Chittaranjani, composed by Saint Thyagaraja, set to Aditaal.

0: చిత్తరంజని రాగంలో త్యాగరాజ స్వామి కృతి విన్నారు.
1: దట్ వాస్ ద కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ చిత్తరంజని.
0: ఇప్పుడు వినండి శంకర గంగాధర శుద్ధ సావేరి రాగం ఆది తాళం ముత్తయ్య భాగవతర్ కృతి.
1: యు విల్ నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఇన్ రాగ్ శుద్ధ సావేరి శంకర గంగాధర సెట్ టు ఆది తాళ్ కంపోజ్డ్ బై ముత్తయ్య భాగవతర్.

0: శుద్ధ సావేరి రాగంలో ముత్తయ్య భాగవతర్ కృతి విన్నారు.
1: దట్ వాస్ అ కంపోజిషన్ ఆఫ్ ముత్తయ్య భాగవతర్ ఇన్ రాగ్ శుద్ధ సావేరి.
0: ఇప్పుడు వినండి శివ శివ శివ యనరాధ పంతూరాళి రాగం ఆది తాళం త్యాగరాజ స్వామి కృతి.
1: నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ. శివ శివ శివ యనరాధ ఇన్ రాగ్ పంతూరాళి సెట్ టు ఆది తాళం.

0: పంతువరాళి రాగంలో త్యాగరాజస్వామి కృతి విన్నారు.
1: యు హర్డ్ కంపోజిషన్ ఇన్ రాగ్ పంతువరాళి కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజ.
0: ఇప్పుడు వినండి కాయారోహణేశం, కర్ణాటక దేవగాంధారి రాగం, ముత్తుస్వామి దీక్షితర్ కృతి, రూపక తాళం.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్, కాయారోహణేశం ఇన్ రాగ్ కర్ణాటక దేవగాంధారి, సెట్ టు రూపక తాళ్.

0: కర్ణాటక దేవగాంధారి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి విన్నారు.
1: యు హర్డ్ ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ కర్ణాటక దేవగాంధారి కంపోజ్డ్ బై ముత్తుస్వామి దీక్షితర్.
0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని నిరంతరం మీకు అందించే ప్రత్యేక సంగీత స్రవంతి రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వివిధ వాగ్గేయకారులు రచించిన శివ సంకీర్తనలు వింటున్నారు. ఇప్పుడు వినండి గిరిజారమణ గంభీరనాట రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన ఆదితాళం.
1: This is Ragam, an exclusive Indian classical music channel. You're listening to a rendition of compositions on Lord Shiva. Continuing the rendition, listen to a composition in Rag Gambhiranata, Girija Ramana, set to Aditaal, composed by Mysore Vasudevachar.

0: గంభీర నాట రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన విన్నారు.
1: దట్ వాస్ ఎ కంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్య ఇన్ రాగ్ గంభీర నాట.
0: ఇప్పుడు వినండి సదా తవపాద సన్నిధిం కురు షణ్ముఖ ప్రియ రాగంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ రచన ఆదితాళం.
1: Listen to a composition in Raag Shanmukha Priya, Sada Tava Pada Sannidhim Kuru, a composition of Mangalampalli Balamurali Krishna, set to Aditaal.

0: షణ్ముఖ ప్రియ రాగంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ రచన విన్నారు.
1: యు హర్డ్ కాంపోజిషన్ ఆఫ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఇన్ రాగ్ షణ్ముఖ ప్రియ.
0: ఇప్పుడు వినండి దేవాది దేవ సింధురామ క్రియ రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ్ సింధురామ క్రియ దేవాది దేవ కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజ సెట్ టు ఆదితాళం.

0: సింధురామక్రియ రాగంలో త్యాగరాజస్వామి కృతి విన్నారు.
1: That was a composition in rag Sindhuramakriya, composed by Saint Tyagaraja.
0: కార్యక్రమంలో చివరగా వినండి అక్షయలింగ విభో శంకరాభరణ రాగం మిశ్రచాపుతాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: The rendition of compositions on Lord Shiva concludes with Akshayalinga Vibho, a composition in rag Shankarabharanam composed by Muthuswami Dikshitar, set to Mishra Chaputal.

0: శంకరాభరణ రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి విన్నారు.
1: You heard a composition of Muthuswami Dikshitar in Rag Shankarabharanam.
0: Karnataka Shastriya Sangeetha Karyakramamlo meerintavarku vivida vagayakarlu rachinchina Shiva Sankirtanalu vinnaru. Palgunna kalakarlu Gatram Sri DV Mohan Krishna, Sri Vasa Gopinathrao, Sri Sai Bhargav, Sri NCH Parthasarathi, Srimati K Seshulata, Srimati Radha Sarangapani, Srimati Subbalakshmi, Srimati Rajalakshmi, Srimati Syamala Ravi. Vajya sahakaram వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, శ్రీ కె అనిల్ కుమార్, శ్రీ కె సాయి కుమార్, శ్రీమతి జయశ్రీ. వీణపై శ్రీ ఫణినారాయణ, శ్రీమతి సుందరి. మృదంగంపై శ్రీ పి జయభాస్కర్, శ్రీ ఓం ప్రకాష్. నిర్వహణ శ్రీ డివి మోహన్ కృష్ణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని నిరంతరం మీకు అందించే ప్రత్యేక సంగీత స్రవంతి రాగం.
1: You were listening to compositions on Lord Shiva, rendered by Sri D.V. Mohan Krishna, Sri Vasa Gopinath Rao, Sri Sai Bhargav, Sri N.C.H. Parthasarathi, Srimati K. Seshulata, Srimati Radha Sarangapani, Srimati Subbalakshmi, Srimati Rajalakshmi, and Srimati Shyamala Ravi. Accompanying artists were Sri M. Suryadeepti, Sri K. Anil Kumar, Sri K. Sai Kumar, and Srimati Jayashree on violin. Shri Phani Narayana and Srimati Sundari on Veena, Shri P. Jay Bhaskar and Shri Om Prakash on Mrudangam, conducted by Shri D.V. Mohan Krishna. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7, an exclusive Indian classical music channel.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 DTH Anytime Indian Music. Listen to a Carnatic Classical Vocal Recital by M.L. Vasanth Kumari. Accompaniment sir, Sri K. Subramanya Sarma Violin, Palgar Sri T.S. Maniyar Mrudangam. Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti Inati Karnataka Sangeeta Karyakramamlo M.L. Vasanth Kumari Gari Ganam Vintaru. వాద్య సహకారం శ్రీ కె సుబ్రహ్మణ్య శర్మ వయలిన్, పాల్గర్ శ్రీ టిఎస్ మణియార్ మృదంగం. ఫస్ట్ లిజన్ టు ఎ వర్ణం నిన్ను కోరి ఇన్ మోహనరాగం సెట్ టు ఆదితాళం. కార్యక్రమంలో ముందుగా నిన్ను కోరి మోహనరాగ వర్ణం ఆదితాళం.

You are listening to Ragam 24/7 DTH, Anytime Indian Music. మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఎంఎల్ వసంత కుమారి కంటిన్యూస్ ద ఓకల్ రిసైటల్ విత్ ఉపచారములను చేకొనవయ్య ఇన్ భైరవి రాగం సెట్టు ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన. ఎంఎల్ వసంత కుమారి గారి గానం వింటున్నారు. ఇప్పుడు ఉపచారములను చేకొనవయ్య భైరవి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

On Ragam Channel, you have heard the organ recital of M.L. Vasanth Kumari. Accompaniments are Sri K. Subramanya Sarma Violin, Palghar Sri T.S. Maniyar Mridangam. This program is a contribution of Akasavani Vijayawada for Ragam 24/7 DTH. Ragam Channel lo meerintavarku M.L. Vasanth Kumari gari ganam vinnaru. Vaadya sahakaram Sri K. Subramanya Iyer Violin, Palghar Sri T.S. Maniyar Mridangam. నిరంతర భారతీయ సంగీత శ్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి వైవిఎస్ పద్మావతి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పుదుకోటై ఆర్ రామనాథన్, మృదంగంపై శ్రీ కంచి భాస్కర్. సింహేంద్ర మధ్యమం రాగాలాపన, తానం, చతురస్ర జాతి త్రిపుట తాళం.

0: పల్లవి సాహిత్యం హరే రామ గోవింద మురారే ముకుంద శౌరే మురహర.
1: లిసన్ టు ఎ రాగం తానం పల్లవి బై శ్రీమతి వైవిఎస్ పద్మావతి ఇన్ రాగ్ సింహేంద్ర మధ్యమం సెట్ టు చతురశ్ర జాతి త్రిపుట తాళ్. షీ ఇస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ కంచి భాస్కర్. లైన్స్ ఆఫ్ ద పల్లవి ఆర్ హరే రామ గోవింద మురారే ముకుంద శౌరే మురహరా.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి వైవిఎస్ పద్మావతి గానం విన్నారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్, మృదంగంపై శ్రీ కంచి భాస్కర్.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ రాగం తానం పల్లవి బై శ్రీమతి వైవిఎస్ పద్మావతి. She was accompanied on violin by Shri Pudukkottai R. Ravanathan and on mrudangam by Shri Kanchi Bhaskar.
0: Meeru vintunnaru Bharatiya Shastri Sangeetanni DTH pai nirantaram mee kandinche channel Ragam. Karnataka Shastri Sangeeta karyakramamlo Shri Palghat Mani Ayyar mrudanga live vinyasam vintaru Roopaka Thalam.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You will now listen to a live vinyasam on mridangam by Shri Palghat Mani Ayyar in Roopak Thal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పాల్ఘాట్ మణి అయ్యర్ మృదంగ లైవ్ విన్యాసం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు లైవ్ విన్యాసం ఆన్ మృదంగం బై శ్రీ పాల్ఘాట్ మణి అయ్యర్. దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి
1: హైదరాబాద్ for ragam 24/7 dth anytime indian music.